0: తిలకవర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్ లెస కలర్ అప్ లో వెజబెనా
2: సిప్ పెదగని కల్ పవతి అవలక్షణ నోవి ఓయత్ వహలెట వచ్చి వెన్న ఫినిషింగ్ వహలక్ నం కలర్ అప్ తమై